భారతదేశం టు యూ అండ్ యూ అండ్ యూ అండ్ టు ఎవ్రీవన్ హియర్ కఠినంకు ఎక్ కోస్తు దిలాం ఏ ప్లస్ డి మైనస్ ది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి కాలేజ్ స్క్వేర్.